గుడ్ మార్నింగ్, సుబుదేసనాక్. ఇలా ఉదయ 10:12 దెంగ్ ఉన్న దంగిదంగ్ వాటి పులువంగ్ ఇక్క వెనక అందవా లెక్క వెనక సతీయ గల కడహన్న వాతిక 93.5 అహన్ ఇతరక్ నిమేయి కమ్మెలి కమే నంగి నిమే పేతర ఇవన్న మెసేజ్ ఎగక్ ఒయా ముకుద గరన్ని అద సెనసురాద సతీయంతే ఆరంభ్య ముకుద గరన్ని గిల మెసేజ్ ఎగక్ ఇవన్న పులువంగ్ 0.7 3 93.5 93.5 93.7 ఒయా దన్నోద జీవితే అపి ఓణమ మనుస్సేక్ జీవత్ వెనవా మానసిక లోక తునద ముఖద్ద మే లోక తున ఏదమై అతీత వర్తమానే అనిత్యగతమై అనాగతే అపి గొడక్కయ కియన బలన నికన్ ఒయాగే మమ్మే ప్రశ్న అహువహమ ఒయామ ఉత్తరే దిగం మూనన్న ముఖద్ద ఉత్తరే గలా హొందర కల్పనా గల బల మట ఉత్తరే కియన్న పులువం మేగై ప్రశ్నే ఒయా వెడిమ వెలావక్ జీవత్ వెన్నే ఒయ లోక తునిన్ కొయి మనో లోకేద ఉత్తరే ముఖద్ద ఉత్తరే అతీతేని గొడక్ మినిసు హితనా అతీతే జీవత్ వెద్ది అర ఇన అముతు ఫీలిన్ ఎగక్ తీనవ అపి మెహెమ అయ్య ఏక విరహవ ఏక దుఃఖ కిలా ఏక సమహారు ఏకట కేమతి హెబై సమహారు ఏగెన నొదనువత్ ఏయన్ని హరి మేక మం ఇసరహట కరన్న పులువన్ దేయద్ద మట మేక కరన్న పులువన్ వైద ఎహెమ కిలా హితల సమహారు అతీతికిన్ ఎహాట గిహిల్ల అనాగతే జీవత్ వెనో హెబై అపి ఎత్తటమ జీవత్ వెన్నోని ఒయ మనోలోక తుని వర్తమానే మొగద అపిట అతీతే వెనస్ కరన్న బై అపిట వెనస్ కరన్న పులువన్ అనాగతే వితరై అనాగతే వెనస్ కరన్న నన్ అపి వర్తమానే హరియట జీవత్ వెన్నోని ఏనిసా అపి కొయిమ వేళాకవత్ ఒయ మనోలోక తుని అతీతేవత్ అనాగతేవత్ ఇన్న ఓని నే అయ్యే అపి వర్తమానే హరియట హిటియోత్ అపిట అతీతే అపిట వెచ్చ వెరది వెన్న పులువన్ మొన హరి అడుబాడు వెన్న పులువన్ ఏ దేవల్ నికమ్ అమతక వేళా యానో హెబై ఈట పస్సే అపి అనాగతే గెన హితనవ కియన్నెమ అపి వర్తమానే హరియట జీవత్ వెనవ కియనే ఏనిసా అపి వర్తమానే జీవత్ తిము. వెళ్ళా ఉదయ 10:13.

0: FM 93.5, FM 93.7, Lakhanda Radio ITN.
1: Mama nandem maanam relax.
2: అనమ్మనంగా వదువునా అనేది మే ఎక్స్పర్ట్ హరియడం హరిని
3: ఓనము సంధి వేదన ఒకట ప్రబలము విద్యానుకూల విసదము ఓతుషీల్ యాక్టివ్ ప్లస్.

ఉష్ణయ, కుసగిన్న, పిపాసయ, మలమూత్ర పహకిరీమ ఆది విషమతావన్ విసింపవా మే కయ లెడకరణవా నువేద. నిరోగీవ సిటిన నిమేషయంట వడా రోగీవ సిటిన నిమేషయన్ వెడి బవ జీవితే స్వభావయై. మేయ సత్య నువేద, ఎయ స్వభాదహమే నియామే హెవత్ ధమ్మ నియామే అయి.